మీడియం వేవ్ 438.6 మీటర్లు అనగా 684 కిలోహర్ట్స్పై ఈనాటి అమృతవర్షిణి తెలుగు ప్రసారం ప్రారంభం.

శ్రీ పరాభవ నామ సంవత్సరం, వైశాఖమాసం, బహుళపక్షం, షష్ఠి, మే నెల 8వ తేదీ, ఈరోజు శుక్రవారం. నేటి కార్యక్రమంలో భాగంగా కొన్ని తెలుసుకోవలసిన విషయాలు, తదుపరి కొన్ని పాటలు వినవచ్చు.

ముందుగా ఒక మంచి మాట. గెలుపు నుండి నేర్చుకోవటానికి పెద్దగా ఏమీ ఉండదు, కానీ ఓటమి నుంచి మాత్రం చాలానే నేర్చుకోవచ్చు. ఇది ఈనాటి మంచి మాట.

0: శ్రోతలు, ఇప్పుడు వినండి నేటి కార్యక్రమంలో భాగంగా మన ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకున్నటువంటి ఈ సందర్భంగా మన రేడియో యొక్క విశిష్టత గురించి శ్రీ కెవి రమణ గారు చెప్పినటువంటి ఈ ప్రసంగాన్ని ఇప్పుడు విందాం.
1: నమస్కారం, నేను డాక్టర్ కెవి రమణమూర్తి, హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ ఆఫ్ కామర్స్, జయన్నారం, శ్రీ విజయపురం. ఈరోజు ఆకాశవాణి 90 వసంతాలు నింపుకున్న రోజు, దాని గురించి మీకు ఈ ఆకాశవాణి ప్రసారాలు దానికి సంబంధించిన విషయాల మీద మీకు వివరంగా. ఆకాశవాణి ఆల్ ఇండియా రేడియో 1936 నుండి రేడియో ప్రసారాలను అందిస్తుంది. ఇది భారత ప్రభుత్వ సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తుంది. ఈ చారిత్రక సందర్భం రేడియో యొక్క ప్రాముఖ్యతను మరియు అది సమాజంలో అది పోషించిన కీలక పాత్రను గుర్తు చేస్తుంది. ఈ రేడియో ప్రసారాల యొక్క చరిత్ర చూసినట్టయితే భారతదేశంలో 1923 జూన్లో రేడియో క్లబ్ ఆఫ్ బొంబాయి ద్వారా ప్రసారం చేయబడ్డాయి. దీని తరువాత బ్రాడ్కాస్టింగ్ కంపెనీ ఏర్పాటు చేయబడింది. ప్రయోగాత్మకంగా జూలై 1927 కలకత్తా, ముంబై నగరాల్లో ఇండియన్ బ్రాడ్కాస్టింగ్ కంపెనీ ప్రసారాలు చేసింది. ఇండియన్ బ్రాడ్కాస్టింగ్ కంపెనీ భారత ప్రభుత్వ ఆధ్వర్యంలో ఈ ప్రసారాలను చేసింది. 1936 సంవత్సరంలో ఆకాశవాణి ప్రభుత్వ సంస్థగా అవతరించింది. పూర్వము ఇది ప్రైవేట్ రేడియో క్లబ్బులుగా ఉండేవి. భారతదేశానికి స్వాతంత్రం వచ్చేనాటికి 6 ఆకాశవాణి కేంద్రాలు కలకత్తా, ఢిల్లీ, ముంబై, మద్రాస్, లక్నో, తిరుచిరాపల్లిలో మాత్రమే ఉన్నాయి. ఇంతెంతాయి ఒట్టుడు ఇంతాయి అన్నట్లుగా ఇప్పుడు ఆకాశవాణి 215 కేంద్రాల్లో ఆకాశవాణి కేంద్రాలుగాను, 330 ప్రసార కేంద్రాలుగాను, 144 మీడియం వేవ్ కేంద్రాలుగాను, 54 షార్ట్ వేవ్ కేంద్రాలుగాను, 139 ఎఫ్ఎం కేంద్రాలతో, 77 ఆకాశవాణి కేంద్రాలు

99.13% ప్రజలకు ప్రస్తుతం సమాచారాన్ని, విజ్ఞానాన్ని, వినోదాన్ని అందిస్తున్నాయి. ఇటీవల కాలంలో టీవీ ఛానళ్ల ప్రభావం తీవ్రంగా ఉన్నప్పటికీ ఎఫ్ఎం రేడియో ఛానళ్ళు అన్ని వర్గాల వారికి శ్రవణానందాన్ని కలిగిస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో చూసినట్టయితే ఆకాశవాణి ప్రసార కేంద్రాలు అనంతపురం, కడప, విజయవాడ, విశాఖపట్నం, కర్నూలు, తిరుపతి, మార్కాపురం, నెల్లూరు, తెలంగాణలో హైదరాబాదు, కొత్తగూడెం, నిజామాబాదు, వరంగల్లు, ఆదిలాబాదు నుండి ప్రసారం అవుతున్నాయి. ఇటీవల కాలంలో ఎఫ్ఎం పై ఆకాశవాణి రెయిన్బో మహా ప్రాచుర్యం పొందింది. ఇది హైదరాబాదు మరియు విజయవాడ కేంద్రాలతో పాటు ఎఫ్ఎం కేంద్రాలు రేడియో మిర్చ్, రేడియో సిటీ, బిగ్ ఎఫ్ఎం, రెడ్ ఎఫ్ఎం, రేడియో రంజని ఎఫ్ఎం ప్రజాదరణ పొందాయి. విద్యా ప్రసారాలకై జ్ఞానవాణి కేంద్రం హైదరాబాదు, విశాఖపట్నం ఇతర ముఖ్య నగరాల్లో పనిచేస్తుంది. ఆకాశవాణిలో తొలి తెలుగు ప్రసారాలు 1939 జూన్ 16 ప్రారంభమయ్యాయి. మనం కనుక ఆకాశవాణి చరిత్ర ఒకసారి చూసినట్టయితే 1936 ఆకాశవాణి ప్రారంభమైన కొద్ది సంవత్సరాలు అనగా 2 సంవత్సరాలకే తెలుగు ప్రసారాన్ని ప్రారంభించడం జరిగింది. ఆ రోజు జూన్ 16, 1938 రోజు సాయంత్రం 5:30 సౌరాష్ట్ర రాగంలో త్యాగరాజస్వామి రచించిన శ్రీ గణపతిని సేవించదరదే అనే తెలుగు కృతిని తిరువైనక్కాడు సుబ్రహ్మణ్య పిళ్ళై నాదస్వరం వాయిస్తుండగా అదే తొలి ప్రసారంగా మద్రాసు కేంద్రం నుంచి ప్రారంభమైంది. అదే రాత్రి 8:15 భారతదేశం రేడియో అనే అంశంపై ఆనాడు ఉమ్మడి మద్రాస్ రాష్ట్ర ప్రధాని సర్ కూర్మా వెంకటరెడ్డి నాయుడు గారు తెలుగులో ప్రసంగించారు. ఆయన తెలుగులో తొలి రేడియో ప్రసంగంగా కూడా భావిస్తారు. ఆ ప్రసంగంలో మొట్టమొదటగా ఆయన, "నేనిప్పుడు చెన్నపట్నం నుంచి మాట్లాడుతున్నాను, మీరెక్కడ నుంచి వింటున్నారో నేను చెప్పజాలను, కానీ అనేక స్థలములందు ఉండి మీరు వింటున్నారని నేను తలుస్తున్నాను" అని చెప్పడం జరిగింది. అది మొదటి ప్రసారం అవటము. అప్పట్లో సాంకేతికత అంతగా లేకపోవడము, రేడియో ఆకాశవాణి కొద్ది మందికి మాత్రమే అవకాశం కలిగి ఉండటం అనే అంశంపై ఈ విధంగా ఆయన మాట్లాడటం జరిగింది. ఆ రోజు ఆయన తెలుగులో మాట్లాడుతూ, "దీన్నే రేడియో అని ఇంగ్లీష్లో అంటారు" అని కూడా చెప్పడం జరిగింది. 1938 జూన్ 18 సజీవమైన తెలుగు అనే అంశంపై గిడుగు రామ్మూర్తి పంతులు గారు జూన్ 21 "మన ఇల్లు, దాని ఆనందము, దాని అందము చందము" అనే అంశంపై కోలవెన్ను రామకోటేశ్వరరావు గారు జూన్ 23 రవీంద్రుడు గురించి బెజవాడ గోపాలరెడ్డి గారు 15 వ్యవధి గల ప్రసంగాలు చేశారు. ముద్దుకృష్ణ రాసిన "అనార్కలి" మద్రాసు కేంద్రం నుంచి ప్రసారమైనటువంటి తొలి తెలుగు నాటకం 1938 జూన్ 24 రాత్రి 8:30 ఈ నాటకం ప్రసారమైంది. రేడియో నాటకాన్ని ఆచంట జానకిరామ్ రూపొందించారు. అదేవిధంగా వివిధ పాత్రలను దేవులపల్లి కృష్ణ శాస్త్రి, అయ్యగారి వీరభద్రం మొదలగువారు వివిధ పాత్రలను పోషించారు. అదేవిధంగా జూన్ 25, 1938 తొలి జానపద సంగీతం కూడా మద్రాసు ప్రసారాల్లో వినిపించడం జరిగింది. అదే మనం రేడియో తాతయ్య

గా చెప్పుకున్నటువంటి మల్లంపల్లి సోమశేఖర్ శర్మ గారి సోదరుడు, ఈ రేడియో తాతయ్యగా సుప్రసిద్ధ పరిచయం. అదేవిధంగా మన తెలుగు ప్రసారాలు ఆకాశవాణిలో వివిధ కేంద్రాల నుండి ప్రారంభమయ్యాయి. మద్రాసు కేంద్రం నుంచి మొట్టమొదటిగా ప్రారంభమైనా కూడా తెలుగులో తొలి ప్రసారం 1948 అక్టోబర్ 12న విజయవాడ స్టేషన్ ప్రారంభమైంది. అదేవిధంగా హైదరాబాద్ చిరాగ్ అలీ వీధిలోని మహబూబ్ అలీ రేడియో కేంద్రం 1935 స్థాపించారు. దాన్ని నిజాం ప్రభు తన ఆధీనంలోకి తీసుకున్నాడు. దాన్ని దక్కన్ రేడియోగా 7వ అసంజాహి జామీర్ ఉస్మాన్ అలీ ఖాన్ ఉర్దూ ప్రసారాలతో ప్రారంభించి పరిమితంగా తెలుగు, కన్నడ, మరాఠీ కార్యక్రమాలని ప్రసారం చేసేవాడు. రేడియో వార్తలు మన అందరికీ కూడా సుపరిచితమైన మాధ్యమంగా వెలుగొందింది. ముఖ్యంగా 60వ దశకంలోనూ 70వ దశకంలోనూ 1970 నుంచి 1980 వరకు కూడా రేడియో అనేది ప్రజల్లో ఒక అంతర్భాగం అయిపోయింది. సాయంత్రం అవగానే అందరూ కూడా రేడియో వార్తల కోసం ఎదురు చూసేవారు. అదేవిధంగా ముఖ్య పట్టణాల్లో తంతి ప్రసార కేంద్రాలని మున్సిపాలిటీలు నిర్వహించేవి. అవి పట్టణంలో ముఖ్యమైన కూడళ్ళలో రేడియో ప్రసారాలు ప్రజలకు వినిపిస్తూ ఉండేవాళ్ళు. ఏదైనా ముఖ్యమైన కార్యక్రమం ఆ వార్తను ప్రసారం చేయాలి అంటే మధ్యాహ్నం కూడా ఈ ప్రసారాలు జరిగేవి. అవి చాలా అరుదుగా జరుగుతూ ఉండేవి. కానీ ఉదయం 6 గంటల నుండి 10 గంటల వరకు, సాయంత్రం 5 గంటల నుండి 8 గంటల వరకు సాధారణంగా ఈ పురపాలక సంఘాల యొక్క తంతి ప్రసార కేంద్రాల ద్వారా రేడియోని, ఆకాశవాణిని ప్రజలకు చాలా దగ్గరగా చేశారు. ఎందుకంటే ఆ రోజుల్లో ప్రజలందరి దగ్గర రేడియో కొని వినే స్తోమత ఉండేది కాదు. 1980 తర్వాత వచ్చిన మార్పుల్లో రేడియో యొక్క ధరలు తగ్గినాయి. రేడియో యొక్క పరిణామం కూడా, సైజు కూడా చిన్న చిన్న రేడియోలు రావడం, దాంతో అందరికీ ఈ రేడియో ప్రసారాలు బాగా దగ్గరగా అవడానికి అవకాశం ఏర్పడింది. 1990 దశకంలో దూరదర్శన్ యొక్క వ్యాప్తి మొదలైంది. 1983లో జరిగినటువంటి ఆసియా క్రీడల ద్వారా తర్వాత భారతదేశంలో దూరదర్శన్ యొక్క వ్యాప్తి దినదినము జరుగుతూ ఉండేది. అప్పట్లో లో పవర్ ట్రాన్స్మిటర్ కేంద్రాలు ప్రధానమంత్రి చేతుల మీదుగా ప్రారంభమై అది ఒక పెద్ద వార్తగా దేశంలోని వివిధ పట్టణాలు, మాధ్యమిక పట్టణాలు, మిడిల్ క్లాస్ సిటీసు, తర్వాత చిన్న చిన్న పట్టణాలకి వ్యాప్తి చెంది రేడియోతో పాటు దూరదర్శన్ కూడా చాలా ప్రాముఖ్యతను, ప్రజల యొక్క జీవన విధానంలో భాగమైనాయి. అదేవిధంగా రేడియో ఇన్ని టెలివిజన్ ఛానల్సు, శాటిలైట్ ఛానల్సు ఉన్నా కూడా రేడియో దాని యొక్క ప్రభావాన్ని మొదట్లో 2000 సంవత్సరం తర్వాత కొద్దిగా కోల్పోయినా తిరిగి రకరకాల మాధ్యమాల ద్వారా, మాధ్యమం ఛానల్స్ ద్వారా తిరిగి రేడియో ప్రాముఖ్యతను పొందింది. ఇప్పుడు ఈ ఆధునిక యుగంలో 22వ శతాబ్దంలో కూడా ప్రజలు రేడియోని వింటున్నారు అంటే అది రేడియో యొక్క ఘనత. ఎందుకంటే దృశ్య శ్రవణం

కంటే కూడా శ్రవణం ద్వారా, వినికిడి ద్వారా మనిషిని ప్రభావితం చేయడం చాలా సులువు, అతి వేగంగా ప్రభావితం చేయగలుగుతున్నారు. ఉదాహరణకి ప్రతి కారులోనూ, బస్సుల్లోనూ, మరియు మొబైల్ ఫోన్లోనూ ఎఫ్ఎం రేడియో స్టేషన్స్ మరియు వివిధ రకాలైనటువంటి ప్రైవేట్ రేడియో కేంద్రాల ప్రసారాలు ప్రజల యొక్క ప్రాముఖ్యాన్ని చూరగొన్నాయి. ఉదాహరణకు రేడియో మిర్చి, రెయిన్బో మొదలైనటువంటి రేడియో స్టేషన్ల ద్వారా రేడియో తన యొక్క ఉనికిని ఇప్పటికీ కూడా కొనసాగిస్తూ ఉన్నది. ఇక ఆకాశవాణి మారినటువంటి ఆర్థిక పరిస్థితుల్లో ఆకాశవాణి ఒక కంపెనీగా, కార్పొరేషన్గా, బ్రాడ్కాస్టింగ్ కార్పొరేషన్గా మారిపోయింది. దూరదర్శన్ మరియు ఆకాశవాణి రెండూ కూడా ఒకే కంపెనీ కింద తీసుకురావడం జరిగింది. తీసుకొచ్చిన తర్వాత కూడా రెండూ కూడా ప్రత్యేకమైనటువంటి ఉనికిని ఇప్పటికీ కొనసాగిస్తూ ఉన్నాయి. మన అండమాన్ అండ్ నికోబార్ దీవుల్లో ఇప్పటికీ రేడియో యొక్క, ఆకాశవాణి యొక్క ప్రాముఖ్యత చాలా ఉన్నది. ముఖ్యంగా 2020, 2021, 2022, 2023 ఈ కరోనా సమయంలో ప్రజలందరూ కూడా ఆకాశవాణి వార్తలకై ఎదురు చూడటం అనేది ఒక విశేషం. ప్రజలకు కూడా ప్రభుత్వాలు ఆకాశవాణి ద్వారా సమాచారాన్ని వేగంగా మరియు స్పష్టతగా తెలియజేయటం, అతి తక్కువ సమయంలోనే సరైనటువంటి సమాచారాన్ని ప్రజలకి అందుబాటులోకి తీసుకురావటం జరిగి ఆకాశవాణి రేడియో యొక్క ప్రాముఖ్యతను పెంచాయి. ఇప్పటికీ మన దీవుల్లో ఆకాశవాణి యొక్క ప్రాముఖ్యత విడదీయరానటువంటి బంధం. ఎందుకంటే మనం అందరం కూడా ఉదయం 7 గంటలు అవుతుండగా మన ప్రాదేశిక సమాచారం కోసం అందరం కూడా రేడియో వంక చూస్తూ ఉంటాము. ఆ ప్రాదేశిక సమాచారాన్ని ఉదయం సాయంత్రం విన్న తర్వాతే మన యొక్క జీవన ఆ రోజుటి కార్యక్రమం ముగిసినట్టుగా భావిస్తూ ఉంటాం. ఆకాశవాణి లలిత సంగీతం, శాస్త్రీయ సంగీతాన్ని కాపాడటంలో విశేషమైనటువంటి కృషి చేసింది. మొదట్లో గీతావళి పేరుతో భావగీతాలు తొలుత ప్రసారమైన లలిత సంగీతం అన్న పేరుతో ప్రాచుర్యం పొంది ఆకాశవాణితోనే పాలగుమి విశ్వనాథం గారు, బాలాత్రపు రజనీకాంతరావు గారు తదితర స్వరకర్తలు, దేవులపల్లి కృష్ణశాస్త్రి, దాసరిది వంటి కవులు, మంగళంపల్లి మురళీకృష్ణ, బాలమురళీకృష్ణ గారు, ఎంఎస్ రామారావు గారు, చిత్తరంజన్ గారు, వేదవతి ప్రభాకర్ గారు కళాకారులు మొదలైనటువంటి కళాకారులు లలిత గీతాలకు మంచి ఆదరణ కల్పించారు. అమ్మ దొంగ నిన్ను చూడకుంటే ఆకులు ఆకునే, అదేవిధంగా ఒక సినీ కవి చెప్పినట్టుగా బూచోడమ్మ బూచోడు బుల్లిపెట్టెలో ఉన్నాడు, కళ్ళకెప్పుడు కనపడడు, కవూర్లెన్నో చెబుతాడు అనేటువంటి ఒక లలిత సంగీతం ప్రజలకి ఈ ఆకాశవాణి రేడియో యొక్క ప్రాముఖ్యతను పామరుల భాషలో చెప్పడం జరిగింది. అదేవిధంగా చాలా లలిత సంగీతం మారుమారు రేడియోలో ప్రసారం అవటం, ఆకాశవాణిలో ప్రసారం అవటం వల్ల ప్రజల యొక్క నోళ్ళలో నానినాయి. అదేవిధంగా శాస్త్రీయ సంగీతం మద్రాసు కేంద్రం ప్రారంభంగానే

0: త్యాగరాజ కృతితో మొదలైంది. ఇక్కడ ఒక విషయం చెప్పుకోవాలి, త్యాగరాజ కృతులన్నీ కూడా అచ్చ తెలుగులోనే ఉంటాయి. అది ఒక తెలుగుకి త్యాగరాజస్వామి చేసినటువంటి అపార సేవ. అదేవిధంగా గ్రామ్ఫోన్లు, ప్రత్యక్ష కచేరీలు, ఇతర సంగీత సాధనాలు లేని టైంలో కూడా ఆకాశవాణి శాస్త్రీయ సంగీతాన్ని సమర్థంగా శ్రోతలకి అందించింది. మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారు తన 11 ఏళ్ల వయసులోనే 1941 జూలై 2 మొట్టమొదటి రేడియో కార్యక్రమాన్ని ఇచ్చారు. అనంతర కాలంలో ఆయన ఆకాశవాణిలో ఉద్యోగం కూడా చేశారు. అదేవిధంగా ప్రముఖ నేపథ్య గాయకులు అయినటువంటి కీర్తిశేషులు ఘంటసాల వెంకటేశ్వరరావు గారు తన తొలినాళ్లలో 1944 సెప్టెంబర్ 30 రేడియోలో శాస్త్రీయ సంగీతాన్ని వినిపించారు. ఓలేటి వెంకటేశ్వర్లు గారు కూడా సంగీత పాఠాలు చెప్పేవారు. అదేవిధంగా విజయవాడ స్టేషన్ నుండి మధ్యాహ్నం 12 నుంచి 1 గంట మధ్యలో ఉషశ్రీ గారి రామాయణం, భాగవతం, భారత కావ్యాలు అశేష ప్రజాదరణ పొందినాయి. ఆ ఉషశ్రీ గారి గొంతు ప్రత్యేకమైనటువంటి గొంతు. ఆ గొంతు నుంచి ధ్వనించే శబ్ద వినడానికి ఆశేష ప్రజానికం ఆయన ప్రోగ్రాం కోసం రేడియోలో ఎదురు చూస్తూ ఉండేది. అదేవిధంగా సాయంత్రం వేళల్లో పొలం పనులు, అదేవిధంగా మార్కెట్ సమాచారం 1970 బహు ప్రాచుర్యం పొందినటువంటి సమాచారం. ఎందుకంటే ప్రజలు సాయంత్రం పొలం పనులు ముగించుకుని ఇంటికి వచ్చిన తర్వాత వారికి పొలం పనుల కార్యక్రమం వింటాం, అదేవిధంగా మార్కెట్ ధరలు వింటాం ఒక అలవాటుగా మారిపోయింది. అది 1980 వరకు కూడా నిరాటంకంగా దాదాపు 20 నుంచి 25 సంవత్సరాలు, 2.5 దశాబ్దాలు ఆకాశవాణి ద్వారా ప్రజలకు ఒక తమ జీవితంలో భాగమైపోయాయి. ఇంతటి ఘనచరిత్ర కలిగినటువంటి ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకొని ఇంకా అభివృద్ధి పదంలో పయనిస్తుందని ఆశిస్తూ నమస్కారం.
1: శ్రోతలు, మీరు ఇంతవరకు మన ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకున్నటువంటి సందర్భంగా మన రేడియో యొక్క విశిష్టత గురించి శ్రీ కెవి రమణ గారు చెప్పినటువంటి ప్రసంగాన్ని విన్నారు.

0: కార్యక్రమంలో ఇప్పుడు ఓ చిన్న విరామం.
1: Discover करें driving perfection Maruti Suzuki Brezza के साथ. इसमें है 6 speed automatic 360 degree view camera और latest technology. यही नहीं, इसमें electric sunroof भी है. Safety के लिए 6 airbags, ABS और ESP हैं. और mileage भी बढ़िया है. 19.89 km per liter petrol में और 25.51 km per kg CNG में. Buy offers up to 30,000.
2: All new Maruti Suzuki Brezza आपकी nearest Maruti Suzuki showroom में available है. शर्तें लागू.
0: విరామం తర్వాత కార్యక్రమానికి తిరిగి స్వాగతం. శ్రోతలు, కార్యక్రమంలో చివరిగా ఇప్పుడు వినండి ఈ పాట.

శ్రోతలు మీరింత వరకు ఈనాటి మన కార్యక్రమంలో భాగంగా రేడియో యొక్క విశిష్టత మరియు చరిత్ర గురించి శ్రీ కెవి రమణ గారు చెప్పినటువంటి ప్రసంగంతో పాటు మరొక పాటను విన్నారు. ప్రకృతి ఎసిగిన పెన్నిధి, మధురమైన మన తెలుగు తల్లి సన్నిధి. ఇంతటితో ఈనాటి అమృతవర్షిణి తెలుగు ప్రసారం సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 12 గంటలకు మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.